ñam ba ngala ba ñam jollo paro ku dagal ba ñam nga kay jara wer ba manu am ba nga ya nga ku dagal ba ngal ba kampar ngul nga taama to taama nga ne ye priti nga manu ku dagal ba nga problem la ngal no ñu roon paro manu ku dagal ba problem lo ko de man manu am ci ndagal ci kare ngul ta nga ya pam ku dagal ba lo ko de man nga hk nga mara ba ñam ji import no ne kare me ya nga mele pin gal ba ñam pano ga le ci ngul ta nga sam ta mat pi nga wanga nda ko mat pi really hard mara మనం ఫ్యామిలీలు కుదగల ప్రజల మిల్ల పిన్ని మనం ఫ్రెండ్ లాంగులు మన నంబుదాంగ ఏప గంగ చిన్న కాడి లాంగు గంగ ఒడి చేంజ్ లాంగులతో కచకన్ పని ఫేస్ వై ముల జగలం ప్రూఫ్ మన గలం నంగ ఏప కుచు రిసీవ్ అంగ మనంగ వంగం దొక్ కుదగల కుదగల నంబుదు కుదగల చోర కుదగల బంగ వంగ ముల జు కలక నల్ పని మర్పి మున్ బరా నంబ చిన్న కాడి జంగ కచకన్ బంగ చింగ్ జర మడ యాంగ హెల్ప్ మండకు ఏప కు చెల్లు పోర కుచు ముల దంగ మేకింగ్ షో అంగనేకే నంబరాకు లైక్ అంగ లుకాడి మండగ అంగ కజి కన్మ మట్పి ఊరంగ మడనే ఎంగ యుంగు నంగ మట్పి కజి కన్ పంజన మడ వాచి ముల నేరణ మడ కజి కన్ బల కూర్ ఫూడి మడ ముల్లర మడ అంగ ఎవ్రీథింగ్ కుతకల్ పంగ ముల్లరంగ మనుగు నేను ముల్లరాకు ముల్ల చంబ చౌడు పరుకులం నంబజు నేర్పగం జింగ్చర అంగ కుతకన్ పొరై చే అంబుకు ఔట్ పీ పొడుకు నంబంగ మట్పి ఫేస్ థింగ్ మడగల చింగ్చర అంగ నేర్పంగ సోరు మేప్ మండగ అంబర ప్రాబ్లం ఎంక వంకంచాకు నంబర్ అప్ ఇంగ జంగుల జంగ సర్వీస్ ప్రిపేరకు మనగ నంబు జంగ లైక్ నెంత వేప కురంగ ఆల్ పీ పొడుకుర ముల జంగ కచప మిన్ నం ప్రాబ్లం మడగల మట్పి సర్వీస్ గనే ప్రిపేరకు ఓ నంబర్ అప్ కచక డ్రై జయ ముల జంగ మట్పి అంబు జ కలగ పెర థింగ్స్ మడ ముట్టు మన అంబుడు మన అంబు చిన్న కాలేజ్ ముల జంగ ప్రాబ్లం ఎంగ కచపంగ కోసు మనల మూ ప్రాబ్లం సంగ ముల నంబర్ అంబు కుచనాక వంగ నంబు జో మన అంగ అత పీపుల్లాం కుదకముల దెనంగ మడను ముళుగాయలంగా ఉన్ యూ కేర్ ఫర్ ఆల్ పీపుల్ ముళ్ళజంగ ప్రాబ్లం కజల్ పల్ మడగల కజకం అంబు చుగంగ సర్వీస్ ప్రిపేర్ అంగారెన్ నంబు కజకర్ ముట్టుమనే ఎంగేనో ఆల్ పీపుల్ నంబు ఎంగ కజపల్పికంగా వరే కళ్ళ కలగమ్మ కాంటాక్ట్ మన టీమ్ అంబరా ముళ్ళ హెచ్కే కంప్లైంట్ స్కీమ్లా మన నంబర్ కరే ఫ్రీ సర్వీస్ అంబరాజ్ ఎప్పుడు నేను అంబరాజు ఎంకా ఒరే కుదాక క్వాలిటీ కేలం ఎప్పుడు సర్వీస్ ఎంకా సమ్మన్ రిసీవ్ మన కుదాక హెచ్కే ప్రిపేర్ ముళ్ళ మన ఇప్పుడు ఆస్ట్రేలియన్ కప్మెన్ లైక్ మట్పి నర్సింగ్ హోమ్స్ ఎంకా ముళ్ళ మట్పి కా ప్యాకేజ్ ఎంక సర్వీస్ ఎప్పుడు అంబరా కమనుల్ హెచ్ఐసిసి సర్వీస్ ముళ్ళ మన అంబితంగా వంక కాయిన్ సర్వీస్ అంక నత పేర్సన్ మట్పి చింతకాయలు ఏపాకు సర్వీస్ అంక కుదాక మన ఇమ్మన్ చింతకాయలు ఆస్ట్రేలియన్ కప్మెన్ మన ఇంక సర్వీస్ ప్రిపేర్ మన అంబరాలు కరగాలి కుమ్మ చేయమని ఇంక ఔట్ పేర్సన్ కుదరం నీరులు కుదరని లుకాడేమని మన ఇంకా ప్రాబ్లం ఇంక నంబకుండా సర్వీస్ కానీ ప్రిపేర్ కచ్చిగా నేను కంపేర్ ఇంకా ప్రాబ్లం కుదగం కరం ఒళ్ళు ముళ్ళ కలగం ఫేమడ కరం ఇంకా ఔట్ పేర్సన్ ఇంకా సర్వీస్ ప్రిపేర్ ఇంక ఔట్ పేర్సన్ ఇంకా కుదా ఇంకా కాంటాక్ట్ల జమ్ కరం ముళ్ళ జ్ఞానం చాలా పంపిస్తూ మనం ఓ కలగం హెల్ప్ మన నిండు చిన్నకాడ చంపుతూ ముళ్ళతో కజకం వంగమే ఇంక నెంబర్ ప్రాబ్లమే ముళ్ళ చంగ కజకం నిండు చేరపంక మడిపి ఫోన్ నమ్మడ మడిపి కలం రాడి మనలేరమ్మడ ఓ సుడుపు అంగనే ఇంటర్నెట్ల కలం వంగం ఓ కజన్ పా నెంబర్ చూ మడిపి కాంటాక్ట్ మన కలం చల్పి ఓ కప్పుకుండి నెంబర్ చుప్పుడు నేను వాణి అండ్ మడిపి నిండు కూర్చు పెరవే ముళ్ళ కజకం పని కప్పుకుండా హెల్ప్ మన మన నెంబర్ చూ నుల్ప మన ఏడేయడం మనలా నంబర్ పడుచు ముళ్ళ కజకం ఏడమ్మ ఏడేచ్చు మా నంబు చూ చిన్న కాలేజ్ కరంగా కంఫర్టబుల్ కనుక లైక్ మడిపి కజంబులు నేను ఇంకా చేరిపి ప్రాబ్లం అంబుచు నేర్ప కుదగం నెంపు ఏప మడని సారీ మేము నెంపు కొంచెం ఎంక కుదగల పంక ఉరకాయ ఉరకాయ ఉంకామి మన ఇంక చుక్కు ప్రతి సిరిక ఉడి చేయాలి చేయమరు ఎంక వంకంత కొంచెం నెంపు చిన్న కాళ్ళు అవుతాంక ఫ్యామిలీ మెంబర్స్ మడ ఫ్రెండ్ మడంక ఓ ఇంకా నాకు కుదకల పంక రిప్రజెంటేటివ్ మన ఎంక మడిపి హెల్త్ క్లినిక్ కూడా పట్ల మన స్టాఫింగ్ ఓ అంక ఓకే సంగ కుదగలం మడ కుదగలం చెప్పింది ఇంకా ప్రాబ్లం ఇప్పుడు లాంప్లజంగ ఏపాకంగ అవుడ్ పీపుల్ లుగడే మన నెంబర్ అలా కది కనిపించాను ములజు రింగ్ మన నెంబర్ నమ్మ ములజు అనే హెచ్కే కంప్లైంట్ స్కీమ్ ముల 1-800-550-552 అండ్ యూ కు నోట్స్ అనే కలమ ఇంటర్నెట్ల పెండి మా నంబర్ అయితే ములచ్చాక హెచ్కే కంప్లైంట్స్ .gov/spice.gov.au